సుగుణి తరంగమునికులు తుంగ కణమ్మ సంగీత ప్రియ మంగళ సుగుణి తరంగమునికులు తుంగ

తరంగ మునికులు తుంగ కణమ్మ సంగీత ప్రియ మంగళ సుగుణి తరంగ మునికులు తుంగ కణమ్మ తుంగ తీరది నింద సుయతివర్ యారే పేళమ్మయ్యా చెలు.